చిత్తరగాసి బియా నంబర్ సిక్స్. నంబర్ సిక్స్ స్టాఫ్ ఆఫ్ ఒత్వన్ ఆష్ మోగిరి చిడది పుగుసిట్ నంబర్ సిక్స్ చిత్తరగాసి బియా పుగుసిట్ నంబర్ సిక్స్ స్టార్ 441 హాష్ చిత్తరగాసి బియా నంబర్ సిక్స్ చిత్తరగాసి బియా పుగుసిట్ నంబర్ సిక్స్ అల్లి అన ఒకే నంబర్ సిక్స్ ఆమె కొన్న షీ డాబీ.

స్పెషల్ డెడికేషన్ తింటాను కలప నువ్వు నొక్కే తినకి కొన్నాం చింకే తింటాను తనక సంచికే అయ్యో లేడి బాషారా అల్లెండే వన్ తింటాను తిన బాబా నువ్వు నొక్కే తో మాకే వాళ్ళు